అది మీ సకుంగా తెరేన్నాయ్, దిరే తకతీగ తెరేన్నాయ్, నాం సూఫీగ తెరెంవెస్ హమ ఎఫదెం కులత తఫాత్ వెగంవా తకతివే. అల్లాహ బిర్వతివాకం కషవరి ఎకలాంగె అళుంగె తెరెం అల్మువరిని హమ కషవరుం అల్లాహి అజీజ్ వంత గిన గిన ఫాఫ ఫుత్సవా రస్కలాంగే.

0: దీని హేలం తెరికం ఇతరు కొద్దని నువ్వదిహ మెగాహర్ట్స్ దీని గాడు
1: మీ ఆరు కడింగ్ హెందును తిహే చెహి మీ దీని గాడు.

అది మీ సకుంగా తెరేనాయ్, దిరే తకతీగా తెరేనాయ్, నాం సూఫీగా తెరేం వెస్ హమ ఎఫదెం కులత తఫాత్ వెగంవా తకతివే. అల్లాహ్ బిర్వతివా కం కషవరి ఎకలాంగే అళుంగే తెరేం అల్మువరినే హమ కషవరుం అల్లాహి అజీజ్ వంత గిన గిన ఫాఫ ఫుత్సవా రస్కలాంగే.

0: మీస్తకుం హోదాగే ఫాఫతవ్గ సబము అల్లో ఎవరన్న వగుతుం ఉఖూబా దివ్వానమ ఎవ్వెస్ దిరే ఎచ్చే ఎ బిమ్మతిగా దూను కురవీహె ఎహెనెక్కమకు ఖండ అళువ్వా ఫావా ముద్దతక ఎఖలాంగె ఎవరెం ఫస్ కురవ్వతే ఫహె ఎవరెంగె అజలు అవుము ఎవరెన్న జజా దివ్వానతే ఫహె హమకషవరం అల్లోహీ ఎకలాంగె అళుతకున్న మొళ బల్లవా ఒడిగింవా రస్కలాంగె కంగావే.
1: బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం.
0: రహ్మాన్ వంత రహీం వంత అల్లాహుగె ఇస్ము ఫుడుం ఫషాగన్నమి.
1: యాసీన్
0: యాసీన్ మియకృతోగె మురాద్ దినవడిగిం వని అల్లాహి.
1: والقرآن الحكيم
0: حكمة القرآن غندبا وحي كرغم
1: إنك لمن المرسلين
0: هم كشور كليفان وني رسول كترين كان كشور
1: على صراط مستقيم
0: సీదా వెగింవా మగిగ్గె మతీగై.
1: తన్జీలల్ అజీజిర్ రహీమ్
0: ఎ ఫతకీ అజీజ్ వంత రహీమ్ వంత రస్కలాంగె బావాలి బిఫుతే.

0: మీ డీలుగాడు. మక్కా ఫతహ్ కురబ్ మఫహు దెవ్వి ఖుతుబాతకుగే తెరే ముస్లిమున్నం ఇంతిహాయం అణియావెరివి మక్కాగి కాఫరుంగి మచ్చ ముస్లిమున్నల్ లిబును ఎమ్మె మతివెరి ఎన్నస్రకీ హంగురామయ కానులా హుర్మత్ తెరివెగెంవా మక్కాయా కీరీతి అల్లాహుగే గెఫుడు ముస్లిముంగే బారుగే దశగ్గెనవును మక్కా ఫతహ్ కురెవును హాదిసా మీ మ్యా మతివెరి నస్రుగే ఫతహయ ఫహువెస్ మ్యాన్ అల్లాహుగే నబీయా సల్లల్లాహు అలైహి వసల్లం దెక్కెవి ఎమ్మె మతివెరి నమూనా మీ ఫతహయ ఫహు ఎకలేగే ఫాను దెవ్వి ఫురతమ ఖుత్బాయిం వెస్ ఎంగెని కౌసాహిబా సల్లల్లాహు అలైహి వసల్లమకీ దునియేగే ఎహెనిహెన్ షెహెన్ షాహున్ ఫద రస్కలే నువత డిక్టేటరున్నా ఎహెనిహెన్ ఫాతిహున్ కహల ఫాతిహై వెస్ నూంకం ఎకలేగే ఫానుగే మ్యా షఖ్సియతున్ దెక్కెవి మతివెరి నమూనాయిన్ ఎంగి హామవీ ఎ మ్యా నబీయా సల్లల్లాహు అలైహి వసల్లమకీ మ్యాన్ అల్లాహుగే తెదువెరి రసూలెక్కం ఫురిహమ ఆరా బారా ఎకు బదలు హిప్పెముగే హురిహా హైసియతెల్లి వెడాగెన్నెవి మిద్దాండివలుగావెస్ ఎకలేగే ఫాను దెక్కెవి ఇన్సానీ హమహమకమా ఎబ్బండు ఎబ్బఫాకమా తక్వావెరికముగే మతివెరి నమూనా మి కంకమున్ సాబితువనీ ఎ మ్యా సాహిబా సల్లల్లాహు అలైహి వసల్లం గెన్నెవి మ్యావ్వి ఇస్లాం దీనకీ తెదువెరి ఉగాతెరి రహమెత్తెరి ఇన్సానీ ఫితురత ఎగ్గొయ్ ఇల్హామీ దీనెక్కం మ్యా నబియా సల్లల్లాహు అలైహి వసల్లం ఎకలేగి ఫానుగే ఫురతమ ఖుతుబా ఫెట్టెవి మి ఫదా మ్యాన్ అల్లాహు ఫియవా ఎహిన్ ఇలాహకునువే ఎకలాంగేయి ఎకలాంగే బ్యావెరియ కొనువా ఎక్కవంత అల్లాహు ఎకలాంగే వాదు ఫుడు ఫురిహమ కురెవ్యే ఎకలాంగే అళాయ నస్రు దెవ్యే అది ఎక్కవంత హాలు కొడుగ దెకొడువెరి హురిహా జమాయత్త బలి కురెవ్యే ఏ గురేష్ వంహ్యాగి మీస్తకునే మేదకీ త్యబ్యామీహుంగే జాహిలీయతుగే బొడాకం నిగుళాగెన్న విదువహే ఎ బొడాకమకీ త్యబ్యామీహుంగే కాబఫ్యాంగే మ్యాక్కమాహురే బొడావా బొడావుమెకే ఎమ్మెహా మీస్తకున్నీ ఆదమ్గే ఫానుగే నస్లుగే మీహున్నే ఆదమ్గే ఫాను హెద్దివీ మషిన్నే మిఫదా హదీస్ ఫుల్ కురెవ్వు మఫహు కీరితే ఖురానుగే అల్ హుజురాతు సూరతుగే తేరవన ఆయక్కియవా విదాళ్వి మ్యా నబియా సల్లల్లాహు అలైహి వసల్లం కియవా విదాళ్వి మి ఆయతుగే మానాయి ఏ మీస్తకున్నే హమ కషవరున్ తిమన్ రస్కలాంగే త్యబ్యామీహుం హెద్దెవీ ఫిరిహెనకా అంహెనెగ్గే కిబ్యాన్నే ఎబహీ ఆదమ్గే ఫానా హవ్వాగే ఫానుగే కిబ్యాన్నే అది తిమన్ రస్కలాంగే త్యబ్యామీహుం తఫాతు కౌము తకషా కబీలాతక లెవ్వెవీ త్యబ్యామీహుం ఎబ్బయకు అనెబ్బయక తారఫ్ఫు మట్టకయ్ హమ కషవరుం అల్లాహుగే హదురతుగా త్యబ్యామీహుం కురే ఎమ్మె మ్యాక్కం బొడీ త్యబ్యామీహుం కురే ఎమ్మె తక్వావెరి మీహాయ్ హమ కషవరుం అల్లాహి మొళత్తెనోడిగింవా ఖబీరు అంతరస్కలాంగే ఎమ్మె హామీస్తకున్నే మ్యాన్ అల్లాహ్ ఉడుతకా బిన్ హెద్దెవి దోహుసురే మక్కాయకీ హుర్మత్ తెరివెగెంవా తనిక్కముగా లెవ్వెవి ఇకన్ కియామతా హమయ దాందెం వెస్ ఎ గొతుగా దెమి ఉన్నానే ఫహే అల్లాహన్ ఈమాన్ వెగెంవా ఎవ్వెస్ మీహక మితనుగా లే ఒహురూముగే మినివం కమెన్నువే నువత మితనుం గహె కెండుం వెస్ హుద్దయిన్ నూనే మికన్ తిమన్ కలీగి ఫానుగే కురిన్ ఉళును మీహున్నన్ హుద్దవె ఫానువా ఫదాన్ ఫహుం అన్న మీహున్నవెస్ హుద్దవె ఫెన్నువే మితాంగే అహులువెరిన్న మ్యాన్ అల్లాహు లెవ్వి కోఫాయగ్గి గొతుం మి వగుతు కొడుగా తిమన్ కలీగి ఫానన్ ఎకన్ హుద్ద కురెవ్వికెం వే ఎఫహు కురిన్ వెస్ ఒయిఫదాన్ మి రషకీ హుర్మెత్తెరి రషెక్కముగా మ్యాన్ అల్లాహు లెవ్వెవియే మి వాహక మితా మితిబ మీహుం మితా నెమ్ మీహున్న అంగా హుష్కమి ఫహే త్యబ్యామీహుంగే గాతుగా రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం మితనుగా హంగురామ కురెవ్వియే బునెఫినమ జవాబుగా బునాషే హమ కషవరుం అల్లాహు ఎకలాంగే రసూలాయన్ ఎకం హలాలు కురెవ్వియే ehenek kamaku tiyabaya mihunnang ekang halalu wegenenwe den efau kiriti rasulullah sallallahu alaihi wasallam khuzat wanghaage mihunna mukhatab ko vidalvi e khuzat wanghaage mihunne nafa aneggotuga qatul kurunta ginavejje ekamun tiyabaya mihunge aitta duru kurashe tiyabaya mihun mihaku qatul ko fime ವುಮಾಯಕು ಎಮೀಹಾ ಕತುಲುಗೆ ಬದಲುಗ ಮರುಗೆ ದಿಯದೇ ಹುಷ್ಕಮೆ ಮಿಯದಫಹು ಮಿತಾಂಗ ಮೀಹಕು ಕತುಲು ಕೊಫ್ಫಿನಮ ಎಮೀಹಿಗೆ ಅಹುಲುವೆರಿನ್ನ ದೆಗುತುಂ ಕುರೆಗುತೆನ್ ಇಖ್ತಿಯಾರ್ ಕುರ್ಮುಗೆ ಫುರುಸತು ತನವಸ್ವಿಫಾವೆ ಎಮೀಹುಂ ಬೇನುನ್ನಮ ಮರ ಮರುಹಿಫಿದಾನೆ ನೋನ್ನಮ ಬದಲುಗೆ ಗೊತುಗ ಮರುಗೆ ದಿಯ ಹೋದಿದಾನೆ ದೆನ್ ಕೀರಿತಿ ರಸೂಲಾ ಸಲ್ಲಲ್ಲಾಹು ಅಲೈಹಿ ವಸಲ್ಲಂ ಹುಣ್ಣವ್ಯಾಗಿನ್ ಖುಜಾತ್ ವಂಹ್ಯಾಗೆ ಮೀಹುಂ ಕತುಲು ಕುರಿ ಮೀಹಾಗೆ ಮರುಗೆ ದಿಯ ಅದಾ ಕುರಿವಿ ಎಫಹು ಇತುರು ಸಾಹಿಬಾ ಸಲ್ಲಲ್ಲಾಹು ಅಲೈಹಿ ವಸಲ್ಲಂ ಗೆಫುಳುಗೆ ದೊರುಕುಳು ಮಚ್ಚನ್ ಅರಾವಡ್ಯಾಗಿ ಹುಣ್ಣವಾ ಕುರೈಷು ನಾ ಸುವಾಲ್ ಕುರಿವಿ ಏ ಕುರೈಷ್ ವಂಹ್ಯಾಗೆ ಮೀಹುಣ್ಣೆ ಮಿಯದು ಅಹುರೆನ್ ತಿಯಬ್ಯಾ ಮೀಹುಣ್ಣಾ ಮೆದು ಕೊಂ ಗೊತಕಂ ಅಮಲ್ ಕುರಾನೆ ಕಮುಗಾ ತಿಯಬ್ಯಾ ಮೀಹುಂ ಹೀ ಕುರಮ ಹೆಯ್ಯೆ ಆಲಂ ತಕ ರಹಮತ್ ಕಮುಗಾ ಫೊನುವಿ ಮ್ಯಾನ್ ನಬಿಯಾ ಸಲ್ಲಲ್ಲಾಹು ಅಲೈಹಿ ವಸಲ್ಲಂಗೆ ಓಗಾ ತಿರಿಕಮಾ ದೀಲತ್ ಫುಲ್ಕಮಾ ಕೋಫಾ ಮಡುಕಮಾ ಆಫೂ ಕುರವ್ವುಂ ಹುಣ್ಣಲೆ ಬೊಡುಕಂ ಕುರೈಷುನ್ನ ರಂಗಳಂ ಎಂಗಿ ಫವೆ ಎಹೆಂಕಮುಂ ಎಬ್ಯಾಮೀಹುಂ ಎಕಲೇಗೆ ಫಾಣ ದೆನ್ನೆವಿ ಕಲೇಗೆ ಫಾಣಕೀ ದೀಲತಿ ಫುಳು ಅಹಕೀಮೆ ದೀಲತಿ ಫುಳು ಅಹೆಗ್ಗೆ ದರಿ ಕಲಕೀಮೆ ದೆರಗೊತೆನ್ನು ಹದ್ದವಾನೆ ಎಹಿಂದು ಎ ಮ್ಯಾನ್ ನಬಿಯಾ ಸಲ್ಲಲ್ಲಾಹು ಅಲೈಹಿ ವಸಲ್ಲಂ ಹದೀಸ್ ಫುಲ್ಕುರೆವಿ ತಿಯಬ್ಯಾಮೀಹುನ್ನ ಎವ್ವೆಸ್ ಇಲ್ಜಾಮ್ ಎನ್ನುವತ ಕುವ್ವೆರಿ ಕುರುಮೆನ್ನೆತೆ ತಿಯಬ್ಯಾಮೀಹುನ್ನ ಕೀ ಮಿಣಿವನುನ್ನೆ ತಿಯಬ್ಯಾಮೀಹುನ್ ಹಿಂಗಾ ದಾಶೆ ಮಕ್ಕಾ ಫತಹೆ ಫಹು ಕೀರಿತಿ ರಸೂಲಾ ಸಲ್ಲಲ್ಲಾಹು ಅಲೈಹಿ ವಸಲ್ಲಂ ದೆವ್ವಿ ಅಫೂ ಆಮ್ಮುಗೆ ಸಬಬುಂ ಮಕ್ಕಾಗೆ ವರಗ್ ಗಿನಬಯಕು ಇಸ್ಲಾಂ ವೆಗೆಂದಿಯ ಕೀರಿತಿ ರಸೂಲಾ ಸಲ್ಲಲ್ಲಾಹು ಅಲೈಹಿ ವಸಲ್ಲಂ ಮಕ್ಕಾ ಫತಹ್ ಕುರಬ್ ಮಫಹು ಏತಕ್ಕೆ ಖುತುಬಾ ತಕ್ಕೆ ದೆವ್ವೆವಿ ಏಗೆ ತೆರೇಂ ಫುರತಮ ಖುತುಬಾ ದೆವ್ವಿ ಕಅಬತುಲ್ಲಾಹಿ ಗೆಫುಳುಗೆ ದೊರುಕುಳು ಮತೀಗಾ ಹುಣ್ಣವೆಯಾಗಿ ಮೇ ಖುತುಬಾಗಾ ಕೀರಿತಿ ರಸೂಲಾ ಸಲ್ಲಲ್ಲಾಹು ಅಲೈಹಿ ವಸಲ್ಲಂ ಬಯಾನ್ ಕೊದ್ದೆವ್ವಿ ಕಸ್ತುಗಾ ನೂನ್ ಗುತಕ ಮರಾಲವೆ ಮೀಹುಂಗೆ ದಿಯಾಗೆ ವಾಹಕ ಅದಿ ಜಾಹಿಲಿಯ ಜಮಾನುಗೆ ಮರುಗೆ ದಿಯತಕಾ ಎ ಜಮಾನುಗಾ ಒಣ್ಣ ಎಕಿಯಕಿ ಮಕಾಮುತಂ ಉವಾಲೆವ್ವಿ ಉವಾನು ಲವ್ವಾದು ಕೊಲ್ಲೆವ್ವಿ ಹಮೈಕನಿ ಹಜ್ಜಾಜಿನ್ನ ಫೆಂದಿನುಮಾ ಗೆಫುಳುಗೆ ಕಂಕಂ ಬೆಲೆಹೆಟ್ಟೆವುಮುಗೆ ಮಕಾಂ ಮಕ್ಕಾ ಫತಹ್ಕುರ ಮಫಹು ದೆವ್ವಿ ದೇವನ ಖುತುಬಾಗ ಮ್ಯಾ ನಬಿಯಾ ಸಲ್ಲಲ್ಲಾಹು ಅಲೈಹಿ ವಸಲ್ಲಂ ವನಿ ಜಾಹಿಲಿಯ ಜಮಾನುಗೆ ಹುವಾತಕ ಎಬ್ಬಸ್ಸುಂತಕು ತೆರೇಂ ಹೇವುಕಮುಗೆ ಮಚ್ಚಶಾ ಹಕ್ಕ ನಸ್ರು ದಿನುಮಾ ಗ್ಯಾತಿಮಾಗೆ ಕಮುಗೆ ಗುಳುಮುಗೆ ಮಚ್ಚ ವೆವಿಫವಾ ಎಬ್ಬಸ್ಸುಂತ ಫಿಯವಾ ಎಹೆಂ ಹುರಿಹಾ ಎಬ್ಬಸ್ಸುಂತಕೆನ್ ಉವಾಲವ್ವಾ ಬಾತಿಲ್ ಕುರವ್ವಾಫ ಅದಿ ತಿಮ್ಮನ ಖುತುಬಾಗ ಮಕ್ಕಾಗೆ ಹುರ್ಮೆತ್ತಿರಿಕಮಾ ಎತನುಗಾ ಕೇಳು ಕಂಕುರುಮಾ ಎತನುಗೆ ರುಗ್ಗಸ್ ಕೆಂಡುಮಾ ಉಫುರುಮಾ ಎ ಮೇ ಬಿಮುಗಾ ಹಂಗುರಾಮ ಕುರುಂ ಮುಸ್ಲಿಮುನ್ನ ಹರಾಮ್ ಕಂಬಯಾಂ ಕೊದ್ದೆವ್ವಿ ಎಹೆನಸ್ ಮಕ್ಕಾ ಫತಹ್ ಕುರವ್ವುಮಾ ಹಮಯನ್ ಎ ಕಂಕಂ ಮುಸ್ಲಿಮುನ್ನ ಹುದ್ದ ಕಂ ಹಾಮ ಕುರೆವ್ವಿ ಮಕ್ಕಾ ಫತಹ್ ಕುರಬ್ ಮಫಹು ಹಿಜುರ ಕುರುಮೆನ್ ನುವಾಕಮವ್ವೆಸ್ ಕೀರಿತಿ ರಸೂಲಾ ಸಲ್ಲಲ್ಲಾಹು ಅಲೈಹಿ ವಸಲ್ಲಂ ಹದೀಸ್ ಫುಳ್ಕುರೆವ್ವಿ ಮಿ ಹದೀಸ್ ಫುಳ್ಗೆ ಮಾನೈ ಮಕ್ಕಾಯಿನ್ ಮದೀನಾಯಂ ಹಿಜುರ ಕುರುಂ ನೆತಿಗೆನ್ ದಿಯವಾಹಕ ಏನಮಸ್ ಕಾಫರುಂ ಉಳೆ ವಜನ್ ದೂಕೊ ಮುಸ್ಲಿಮುಂ ಉಳೆ ರಶಕ ಗೊಸ್ ಇಸ್ಲಾಂ ದೀನಟ್ಟಕ ವಜಂ ವೆರಿವೆ ಉಳುಮಕೀ ಹಿಜುರ ಕುರುಮುಗೆ ತಿರೇಗಾ ಹಿಮೆನೇ ಗೊತ ಕಿಯಾಮತ ದಾಂದೆನ್ ಹಿಜುರ ಕುರುಂ ಒಯ್ಕಂ ಬಯಾನ್ ಕೊದ್ದೆವ್ವಿ ಮ್ಯಾನ್ ನಬಿಯಾ ಸಲ್ಲಲ್ಲಾಹು ಅಲೈಹಿ ವಸಲ್ಲಂಗೆ ಹತರುವನ ಖುತುಬಾಗ ಮೀಹಕು ಮೆರಿ ಮೀಹೆಗ್ಗೆ ಮಚ್ಚಂ ಹುಕುಮಕೀ ಎ ಮರ ಮರುಹಿಫುಂ ನುವತ ಮರುಗೆ ದಿಯದಿನುಂಕಂ ಅಂಗವ್ಯಾ ದೆವ್ವಿ ಮೀಹಿಂ ಕೊಮ್ಮೆ ಗೊತೆನ್ ಇಖ್ತಿಯಾರ್ ಕುರುಮುಗೆ ಹಕ್ಕು ಮರುಯಿ ಮೀಹಾಗೆ ಮಚ್ಚ ವಾರುತವೆರಿನ್ನ ಒಕ್ಕಂ ವೆಸ್ ಬಯಾನ್ ಕೊದ್ದೆವ್ವಿ
1: ದುವ್ವಾಚೆ ಗೆಣಕ ಒಮ್ಮಾಗು ಹುರಸ್ ನುಕೊರೆ ಫುದೋ ದತ್ತತಿಹರಿ ದತ್ತ ಆದೇ ಮಡು ಮಡು ಮಶಾಯಕ್ ಬಲಾಗೆ ಅಣ್ಣಚ್ಚೆ ದತ್ತ ಮಿಹಾರು ಮಿಹುರಸ್ಕೂರ ಉಣಿಂಗೆ
2: قال رسول الله صلى الله عليه وسلم ان لكل دين خلقا وخلق الاسلام الحياء ماني همكشورن كم دينك خلق و ادي اسلام دينك خلقك لدوتكم
3: මේ බොඩිත මිහුණ කුරුවන් කියවන් දස්කුතේ ප්‍රෝග්‍රාම් මුස්හෆුන් ෆිලාවලේ. මේ ප්‍රෝග්‍රාම් ග කියවානී සූරතුන් නිසාගේ සතේක සාලිස් එවනෑතුන් ෆෙෂිගෙන් ඒ සූරතුගේ සතේක සාලිස් හැවනෑතු ගෙනියලා. මුදරිසකී අල්කාරි අලි වහීද් අබ්දුරහමාන්. දරිවරුණකී අයිෂත් ෆසීනා හලිමත් සහදා ආදම් අයිෂත් රිස්මා අදි හස්නා අහමත්.

అది త్యబామీహున్న రహ్మెల్లెవ్వు మట్టక త్యబామీహుంగే కురిమతీగా వాతనాయి త్యబామీహుంగే ఫహతుగా వాతన బిరువెతివే రక్కాతిరి వాషే ఎవరెన్నం అంగవాఫి నమ ఎవరెన్ ఫురగస్ది ఎంబురిదే.

0: مثلهم بلى وهو الخلاق العليم.
1: ఎవరేం ఫద భయకు హెద్దెవుమ ఉడుతకాయ్ బింగ్ హెద్దెవి రస్కలాంగే కుళదుం వంతవే ఒడిగెన్నువే హెయ్యే. నూనెకే ఎఖలాంగై ఎమ్మెహా తకెతి హద్దవా మొళ దెనె ఒడిగెంవా రస్కలాంగే.

0: వెళ్ళడం ప్రతి ఒక్కరు ఒకటి సాడి సమ్మినిట్ మీ దీనికి ఫతి సమాధానం.
1: అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్.